ఓనమ సంధి వేదన ఒకట ప్రబలమ విద్యానుకూల విసదమ ఓతుశీల్ యాక్టివ్ క్లాస్ Green Life Plantation Private Limited. I'm going to live.